0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: హరే శ్రీనివాస. వ్రతం ఆరో దినానికి చేరి ఉన్నాం. సముద్రుడు ఎంతో లోతైన వాడైన భక్తుని హృదయం అంతకన్నా లోతైనది, అదే వెంకటేశ్వరుని నిజమైన నివాసం. ఈరోజు మాతో ఉంటారు శ్రీ బాలకృష్ణ పడుగారు. అయితే ఆయన తన ఉపన్యాసం ఇవ్వబోతున్నారు, ఆయనను శ్రద్ధగా వినండి.
2: ఓం శ్రీ వెంకటాచలాధీశం శ్రీయోధ్యాసిత వక్షసం

0: భక్తులందరికీ శుభోదయం. శ్రీ వేంకటేశ్వర వ్రత దీక్ష శుభ సందర్భంగా ఈ రెండు మూడు మాటలు వినిపించడానికి సదవకాశం కలుగుతున్నది. భక్తులు భగవంతునికి సమర్పించవలసినది పువ్వులు, ఆకులు, పళ్ళు మరియు ఇతర తినదగినవి కాదు. ఇవన్నీ తాత్కాలికమైనవి, మార్పు చెందేవి. మార్పు చెందనిది ఏదైతే ఉందో అది భగవంతునికి సమర్పించుకోవాలి. అదే మన హృదయం, మనసు. అయితే మనసు నిండుగా కోరికలను నింపుకొని భగవంతునికి అర్పిస్తామంటే అది అంతా సులువుగా కదలదు. మనసు అన్నింటినీ కాల్చివేసిన బూడిద వలె కోరికలు లేకుండా మరియు నిర్లిప్తంగా మారాలి. ఆ విధమైన స్వచ్ఛమైన మనస్సునే దేవుడికి అర్పించాలి. అదే సరైన నివేదనం. ఏడుగొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇతి ఓం శాంతి శాంతి శాంతి.
1: అర్చకుడైన శ్రీ బాలకృష్ణ గారు ఇచ్చిన ఈ పవిత్రమైన సందేశానికి మా కృతజ్ఞతలు. అయితే నేటి ప్రసారం కొనసాగిద్దాం ఇంకో శ్రీవారి పాట.

0: रेडियो मॉरिशस
1: 819 किलोहर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी।
3: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ప్రస్తుతం మీరు వింటున్నది మీ సౌందర్య లహరి అనే తెలుగు ప్రసారం, మీ చెల్లమ్మ గిరీశాలినితో. అయితే నేటి ప్రసారాన్ని ఆరంభిస్తున్నాం ఓ ఇంపైన తెలుగు పాటతో. అయితే మన కార్యక్రమాన్ని వింటూ ఉండండి.

0: శ్రోతలారా, గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో స్మరించడం ఎంతో శుభప్రదం. దీపం వెలిగించి తులసి దళాలు సమర్పించి ఓం నమో వెంకటేశాయ అంటూ స్వామివారిని ధ్యానించండి.
1: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి.

స్వామివారికి సులభంగా రవ్వ కేసరి నైవేద్యంగా తయారు చేయవచ్చు. రవ్వను నెయ్యిలో వేయించి నీరు, చక్కెర, యాలకుల పొడి వేసి ఉడికించండి. చివరిగా కొద్దిగా నెయ్యి వేసి ప్రేమతో స్వామివారికి సమర్పించండి.

విష్ణుమూర్తి ఆరాధనలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. పూజలో ఒక చిన్న తులసి దళాన్ని భక్తితో సమర్పిస్తూ గోవిందనామస్మరణ చేయడం ఎంతో పవిత్రమైన ఆచారం.

పూజలో ఎన్ని పూలు పెట్టామన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో సమర్పించామన్నదే ముఖ్యం. స్వచ్ఛమైన మనస్సుతో చేసే చిన్న నమస్కారం కూడా భగవంతుడికి చేరుతుంది.

శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. మీ చెల్లమ్మ గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.

0: On the hour, every hour, Radio Marches.
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
2: శ్రోతలందరికీ నమస్కారం. స్వరాలకు భక్తిని జోడిస్తే అవి కీర్తనలు అవుతాయి. కీర్తనలకు భావాన్ని జోడిస్తే అవి మన హృదయాన్ని తాకుతాయి. శ్రీ వెంకటేశ్వరుని గురించి మాట్లాడేటప్పుడు మనకు తప్పక గుర్తుకొచ్చే మహనీయుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. శ్రీనివాసుడిని ఎన్నో రూపాలు, ఎన్నో భావాలు దర్శించిన కవి. ఈరోజు స్వరాల వేదిక ఆయన భక్తిభావాల

0: సరళం సరగున బ్రోచు ఆసులభ సాజుని వేడిన తీర్చు కోర్కెలం
1: అన్నమయ్యకు వెంకటేశ్వరుడు కేవలం కొండపై ఉన్న దేవుడు కాదు, ఆయన ఆరాధ్యుడు, ఆయనతో మాట్లాడగలిగేంత సన్నిహితమైన దైవం. ఆయన కీర్తనల్లో భక్తి ఉంది, ప్రేమ ఉంది, ఆత్మీయత ఉంది. అందుకే శతాబ్దాలు గడిచిన ఆ కీర్తనలు మన హృదయాలను తాకుతూనే ఉంటాయి.

ఒక్కో కీర్తనలో ఒక్కో వెంకటేశ్వరుడు, ఎక్కడో కరుణ మయుడు, ఎక్కడో భక్త వత్సలుడు, ఎక్కడో అందమైన అలమేలు మంగతో కొలువైన శ్రీనివాసుడు. మరి కొక్కడు భక్తుడు కష్టాలను తీర్చి దైవం. అలాంటి భిన్నమైన భావాలను మనం ఇప్పుడు సంగీతంతో ఆస్వాదిద్దాం.

చిన్నప్పుడు అమ్మమ్మ పాడిన పాట, గుడిలో విన్న కీర్తన, రేడియోలో వినిపించిన భక్తి గీతం, ఎళ్ళ తరువాత మళ్ళీ విన్న అదే అనుభూతి. ఎందుకంటే మనం పాటను మాత్రమే గుర్తించుకోం, ఆ పాట విన్న సమయాన్ని, ప్రదేశాన్ని, మనుషులను కూడా గుర్తు చేసుకుందాం.

కాలం మారింది, సంగీతం మారింది, వాయిద్యాలు మారాయి, కానీ భక్తి మాత్రం మారలేదు. అందుకే అందం అన్నమైన కీర్తనలు ఈరోజు కూడా కొత్త తరానికి చేరుతున్నాయి. పాత పదాలు, కొత్త స్వరాలు, అదే శ్రీనివాస భక్తి. ఈ భక్తి సంగీతంతో ఈరోజు స్వరాల వేదికను కొనసాగిద్దాం.

0: మిత్రులారా ఆశిస్తున్నాం. నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభరాత్రి.
1: ఎంబీసీ రేడియో 24 అవర్స్ ఎ డే.
2: రజనీగంధ ద రోజ్ రాత్రి రేడియో మారిషస్ వర్ రజనీగంధ.
3: नमस्कार श्रोतनो, शिरी सोबत आपण आहात त्या रेडिओ मॉरिशसवर आणि रजनीगंधा कार्यक्रमात मी तुमचे अगदी मनापासून स्वागत करतो. श्रोतनो, फक्त 20 मिनिटांचं कार्यक्रम आहे, वेळ कमी आहे, तेव्हा पटकन कार्यक्रमाची सुरुवात करूया एका भक्तिगीताने.